బుధః పుస్తక హస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకిత మస్తకః వజ్రాభరణం చైవ కిరీటమకుటోజ్వలః వేదాశ్వరతమా.

ఏతత్తికవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాత్.